0: పాలని స్వర్గమిది, పాలని స్వర్గమిది, కిరునగు చిన్నయ చందుటియా మొద్దు మాతి నారతియా, కిరునగు చిన్నయ చందుటియా మొద్దు మాతి నారతియా, కోరికయో కానికయో, కోరికయో కానికయో, ప్రేమద గీతెగలు, ప్రేమద గీతెగలు, జీవను రాగా ఇయ్యను రాగా మధురానంద విదే, పాలని
1: ధన్యవాదాలు. హలో
2: హలో
1: హలో హేళి యారు
2: హలో
1: హలో హేళి
2: సంతే కడవరింద రాజేశ్వరి
1: హేళి రాజేశ్వరి అవరు తమకి ఇష్టమైన ఒక గీతన
2: అంగైవల జాగన సునకు హాయాగిరతే హాయాగిరతే. థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ రాజేశ్వరి. హలో
3: హలో నమస్తే సార్.
1: నమస్కారం. యారు మాట్లాడుతున్నారు?
3: చిత్రదుర్గదింద సార్, రూప పండుగ.
1: హేడు రూపోరు తమకి ఇష్టమైనంత ఉంది గీతేనా?
3: ఆ సార్.
2: ఏ నాగలి ముందు సాగు భయపిచ్చిల్లా సిగదు బాళయ్యి, భయపిచ్చిల్లా సిగదు బాళయ్యి, ఓ నన్నానే నన్న మాతు పిల్లల్లా, మరయబెల్లని తుంబికో మనదలి, ఇందిగో నాళిగో ముందిన బాళలి, గెల్లువంత స్ఫూర్తి దారి దీప నినగె ఆ అనుభవ, నినగె ఆ అనుభవ. ఏనాదలి ముందు సాగుని బయసిద్దెల్లా సిగదు బాళలి.
1: సరే రూపవారి ధన్యవాద. హలో హలో హలో
4: హలో
1: హలో యారు మాట్లాడతారు?
4: హలో సార్, నమస్కారం సార్.
1: నమస్కారం.
4: నా హెసరు చిక్కప్ప, చిమ్మరిదింద మాట్లాడుతున్నారు సార్.
1: హలో చిక్కప్ప, తమ ఇష్టమైన గీతనా?
4: ఎల్లెల్లి నోడలి నిన్నే కాణువే, కన్నల్లి తుంబిరువే మనదని మనె మాడి ఆడువే, ఎల్లెల్లి నోడువే నిన్నే కాణువే. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు చిక్కపోరే. హలో
5: హలో మరియా భద్రావతియింద
1: హేళి మరియవరే.
5: ನೆರಳನ್ನು ಕಾಣದ ಲತೆಯಂತೆ, ಬಿಸಿಲಿಗೆ ಬಾಡಿದ ಹೂವಂತೆ. ಆಯ್ತು ಸರ್, ಸಾಕು.
1: ಹಲೋ
6: ಹಲೋ ನಮಸ್ಕಾರ ಸರ್.
1: ನಮಸ್ಕಾರ. ಯಾರು ಮಾತಾಡ್ತಿರೋದು?
6: ಬೀನಾ ಸಂತ್ರ, ಬೆಂಗಳೂರಿಂದ.
1: ಹೇಳಿ ಬೀನಾ ಅವರೇ, ತಮ್ಗೆ ಇಷ್ಟ ಬಂದ ಒಂದು ಗೀತೆನಾ?
6: ಶಂಕರ ಹರ